0: be falling same place as morning.
1: శ్రోత్రలారా, మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక మంచి నీతి కథ వినబోతున్నాం.
0: వద్దు మ్యామ్.
1: హలో హలో,
0: అక్కడ నొక్కాలి
1: కదా, ఏదని చెప్పండి మ్యామ్.
0: లైఫ్ ఒక ఉంటాయంటే మూడు నెంబర్లు ఉండాలా, ఒక రీడ్ ఉండాలి ఇంటర్వ్యూకి, అక్కడ కాల్స్ వస్తే కూడా రిసీవ్ చేసి వెయిట్ చేసి ఇక్కడ తీరాలి, ఇంకో ఫీల్డ్లో ఉండాలి ఫోన్ చేయడానికి. నేనేం చెప్తాను అంటే, నేను చెప్పిన స్వాగత సుస్వాగత థ్యాంక్ యూ మేడం అని చెప్పేసి నేను చెప్తాను, పరిచయం చేసుకొని కార్యక్రమం దోస్తాము అని చెప్పేసి అప్పుడు మీరు స్టార్ట్ చేయడం పరిచయం. ఓకేనా?
1: థ్యాంక్ యూ మేడం. ప్రియమైన శ్రోత్రులారా,
0: అందరికీ అది
1: నేను ఎలా స్టార్ట్
0: చేస్తాను.
1: నా పేరు గౌతమి. ఓ, మీరు పరిచయం చెప్పు అని నా వదిలేస్తారు. అప్పుడు నేను నా పేరు గౌతమి
0: చెప్పాలి.
1: మ్యామ్, నేను ఊరికే జస్ట్ నా పేరు గౌతమి, నేను గీతం విశ్వవిద్యాలయంలో చదువుతున్నాను. అంతే చాలా. అదే బిఏ అంటే డిగ్రీ. మేడం జీ నొక్కండి.
0: అవుతా ఉందా? వాయిస్ వస్తా ఉందా? మధ్యలో వస్తా ఉండొచ్చు. ప్రియ కేళుగరే, నమ్మ ధ్వని సముదాయ బాణుల కేంద్ర 90.4 తరంగాంతరగలను కేళువరిగెల్ల ఈ దినద కార్యక్రమకి స్వాగత సుస్వాగత. ఈ దిన నమ్మ ధ్వని రేడియో కేంద్రదల్లి కుమారి గౌతమి గీతం విశ్వవిద్యాలయ విద్యార్థిని దొడ్డబళ్ళాపుర ಕಡೆಯಿಂದ ಆಗಲಿದ್ದಾರೆ. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ತೆಲುಗು ಭಾಷೆಯಲ್ಲಿ ಕಥೆಯನ್ನ ತರಿಸಲು ನಮ್ಮ ರೇಡಿಯೋ ಕೇಂದ್ರದಲ್ಲಿ ಆಗಲಿದ್ದಾರೆ. ಇವರಿಗೆ ನಮ್ಮ ಧ್ವನಿ ಸಮುದಾಯ ಬಾನುಲಿ ಕೇಂದ್ರದ ಪರವಾಗಿ ಹಾಗೂ ಪ್ರೀತಿಯ ಕೇಳುಗರ ಪರವಾಗಿ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸ್ವಾಗತವನ್ನು ಬಯಸೋಣ. ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸ್ವಾಗತ ಗೌತಮಿ ಅವರೇ.
1: ಥ್ಯಾಂಕ್ ಯು ಮ್ಯಾಮ್. ನಾ ಪೇರು ಗೌತಮಿ.
0: ಗೌತಮಿ ಅವರೇ, ತಮ್ಮ ಒಂದು ಕಿರುಪರಿಚಯದೊಂದಿಗೆ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಮುಂದುವರಿಸೋಣ.
1: ಥ್ಯಾಂಕ್ ಯು ಮ್ಯಾಮ್. ನಾ ಪೇರು ಗೌತಮಿ, ನೇನು ಗೀತಂ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯಂಲೋ ಚದುವುತುನ್ನಾನು. ಪ್ರಿಯಮೈನ ಶ್ರೋತ್ರಲಾರ, ಅಂದರಿಕಿ ನಮಸ್ಕಾರಂ. ఈరోజు నేను మీకు తెలివైన తాబేలు అనే ఒక మంచి నీతి కథ చెప్పబోతున్నాను. ఈ కథలో ఒక చిన్న తాబేలు తన తెలివితో ఎలా ప్రమాదం నుంచి తప్పించుకుందో తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా కథను ప్రారంభిద్దాం. తెలివైన తాబేలు కథ. ఒకప్పుడు ఒక విశాలమైన అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఎత్తైన చెట్లు, పచ్చని మొక్కలు రంగురంగుల పూలతో ఎంతో అందంగా కనిపించేవి. ప్రతి ఉదయం పక్షుల కిలకిల రావులతో అడవి మేల్కొనేది. జింకలు పరుగులు తీస్తూ ఆడుకునేవి. కోతులు చెట్లపై నుంచి చెట్లపైకి దూకేవి. ఆ అడవికి మధ్యలో ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువు నీరు చాలా స్వచ్ఛంగా చల్లగా ఉండేది. అందుకే ఆ అడవిలోని అన్ని జంతువులు అక్కడికి వచ్చి నీళ్లు తాగేవి. ఆ చెరువులో ఒక చిన్న తాబేలు నివసించేది. అది చాలా మంచిది, అమాయకంది, కానీ చాలా నెమ్మదిగా నడిచేది. అందుకే కొన్ని జంతువులు దానిని చూసి నవ్వేవి. అయ్యో, ఈ తాబేలు ఎప్పటికక్కడికి చేరేదు అని కోతులు ఆట పట్టించేవి. ఇది నడుస్తుందా లేక నిద్రపోతుందా అని కుందేలు నవ్వేవి. అయినా తాబేలు ఎప్పుడూ బాధపడేవి కాదు. అది తన పని తాను చేసుకుంటూ ప్రశాంతంగా ఉండేది. ఎందుకంటే తాబేలుకు ఒక గొప్ప గుణం ఉంది, అది చాలా తెలివైనది. ఏ సమస్య వచ్చినా తొందరపడకుండా ఆలోచించి పరిష్కారం కనుక్కునేది. ఒకరోజు మధ్యాహ్నం చాలా ఎండ వేసింది. అడవిలోని చిన్న చిన్న వాగులు ఎండిపోయాయి. జంతువులన్నీ నీటి కోసం తిరుగుతున్నాయి. అదే సమయంలో ఒక నక్క చాలా ఆకలితో దాహంతో అడవిలోకి తిరుగుతుంది. అది చాలా రోజులుగా సరైన ఆహారం దొరకక బలహీనంగా మారింది. కొద్దిసేపటికి నక్క చెరువు దగ్గరకు వచ్చింది. అది తొందరగా నీళ్లు తాగింది. నీళ్లు తాగి తల పైకెత్తి చూసేసరికి అక్కడ ఒక తాబేలు నెమ్మదిగా నడుస్తూ కనిపించింది. నక్క కళ్ళల్లో ఆశ మెరిసింది. ఆహా, దేవుడే నాకు భోజనం పంపించాడు. ఈ తాబేలు చాలా బలహీనంగా ఉంది, దాన్ని తింటే నా ఆకలి తీరిపోతుంది అని మనసులో అనుకుంది. నక్క మెల్లగా అడుగులు వేస్తూ తాబేలు దగ్గరకు వెళ్ళింది. తాబేలు ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే నక్క దానిని తన నోటితో బలంగా పట్టుకుంది. తాబేలు ఒక్కసారిగా చాలా భయపడింది. ఇప్పుడు నా ప్రాణం పోతుందేమో అని అనుకుంది. దాని గుండె వేగంగా కొట్టుకుంది. కానీ వెంటనే అది తన మనసును శాంతపరుచుకుంది. భయపడితే ప్రయోజనం లేదు, ఇప్పుడు తెలివిగా ఆలోచిస్తేనే నేను బతుకుతాను అని అనుకుంది. అప్పుడు తాబేలు చాలా ప్రశాంతంగా నక్కతో ఇలా మాట్లాడింది. నక్క అన్న, నేను నన్ను తినడం నీ ఇష్టం, కానీ నీకు ఒక సమస్య వస్తుంది. నక్క ఆశ్చర్యంగా అడిగింది, ఏ సమస్య? తాబేలు నెమ్మదిగా చెప్పింది, నాపై చెక్క చాలా గట్టిగా ఉంటుంది. నువ్వు ఇప్పుడు నన్ను కొరికితే నీ పళ్ళు విరిగిపోతాయి. అందుకే ముందు నన్ను చెరువులో కొద్దిసేపు వెయ్యి. నీళ్ళల్లో నానితే నా చెక్క మెత్తబడుతుంది, అప్పుడు నన్ను చాలా సులభంగా తినవచ్చు. నక్కకు తాబేలు మాటలు నిజమే అనిపించి అది చాలా ఆశపడి ఆలోచించకుండా నమ్మేసింది. అవునా, అయితే ముందుగా నీళ్ళల్లో వేస్తాను అని చెప్పి తాబేలును చెరువులోకి విసిరింది. నీళ్ళల్లో పడగానే తాబేలు ఒక్కసారిగా చురుకుగా ఈదుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి నీళ్ళల్లో నుంచి తలను బయటికి తీసి నక్కను చూసి నవ్వింది. నక్క అన్న, నువ్వు నన్ను తినాలని అనుకున్నావు, కానీ నీళ్లు నా ఇల్లు, ఇక్కడ నేను చాలా సురక్షితంగా ఉంటాను. బలం ఉన్నవాడి కంటే తెలివిగా ఆలోచించేవాడే గెలుస్తాడు అని చెప్పింది. నక్కకు అప్పుడే తన తప్పు అర్థమైంది. ఆశ ఎక్కువైతే ఇలా మోసపోతాం అని అనుకుంది. తాబేలు తెలివికి ఆశ్చర్యపోయింది. సిగ్గుతో అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు జరిగిన విషయం మొత్తం అడవిలో వ్యాపించింది. అన్ని జంతువులు తాబేలు తెలివిని మెచ్చుకున్నాయి. కోతులు కుందేళ్లు కూడా ఇకపై తాబేలును ఎగతాళి చేయలేదు. నెమ్మదిగా ఉన్న తెలివి ఉంటే ఎవరైనా గొప్పవాళ్లే అని తెలుసుకున్నాయి. ఆ తరువాత తాబేలు చెరువులో ప్రశాంతంగా జీవించింది. చిన్న జంతువులకు కూడా కష్ట సమయంలో భయపడకుండా తెలివిగా ఆలోచించాలి అని నేర్పించింది. ఈ కథ ఒక్క నీతి, బలం కంటే తెలివి గొప్పది. సమయస్ఫూర్తి ఉంటే ఎంతటి ప్రమాదం నుంచైనా బయటపడవచ్చు. ధన్యవాదాలు.

0: get your taste, make it nice. Baby, you're wasting all your time. I can light, I keep a light. No, no, no drama in my life. Wake up, yeah.
1: నాకు ఏఎస్ఎంఆర్ చేయాలని ఉంది.
2: పేరు గౌతమి. పక్షుల కిలకిల రావులతో అడవి మేల్కొనేది, జింకలు పరువులు ఆడుకునేవి, కోతులు చెట్లపై నుంచి చెట్లపైకి దూకేవి. ఆ అడవికి మధ్యలో ఒక పెద్ద చెరువు ఉండేది.
1: ఒకే పక్షి వినిపిస్తుంది,
2: చాలా స్వచ్ఛంగా చల్లగా ఉండేది. అందుకే ఆ అడవిలోని అన్ని జంతువులు అక్కడికి.
3: హలో శ్రోత్రులారా, శ్రోత్రులారా,
1: హలో శ్రోత్రులారా, మీ అందరికీ స్వాగతం.
3: మీ అందరికీ నమస్కారం. నా పేరు
1: తెలుగులో ఇంట్రడ్యూస్ చేయాలా?
2: సేమ్ స్టూడెంట్,
3: డిఫరెంట్ స్టూడెంట్. ఐఎమ్ ప్రతిభ.
2: సేమ్ స్టూడెంట్, సేమ్ స్కూల్, కాలేజ్. పెన్ను వదిలేసొచ్చేసాను.
1: గౌతమి పెన్ను, గౌతమి పెన్ను తీసుకురా, అక్కడ పెన్ను. లేదు లేదు, ఇక్కడ లేదు గౌతమి. అది మా అమ్మది అనుకుంటా రాసింది, నేను ఏదో గుర్తొచ్చింది రాశాను. మా అమ్మ నంబర్ అది
2: తీయాలి కదా. మీ అమ్మగా ఫోన్ చేసి మాట్లాడను నేను.
1: నా నంబర్ కూడా రాయి,
2: వాట్సాప్ నంబర్ ఇవ్వండి.
1: నా నంబర్ అది స్క్రాచ్ చేసి నా నంబర్ రాయి. తెలివైన మేకల కాపరి.
3: తెలివైన మేకల కాపరి.
2: సేమ్ కాలేజ్ తనే చదువుతున్న విద్యార్థిని, దొడ్డబళ్ళపుర సేమ్ కాలేజ్. వాయిస్ రికార్డ్ అయితే ఉందా? అవుతుంది. సేమ్ అదే చెప్పాలా మళ్ళీ? నేను
1: ఎడిట్ చేసుకొని పోనీ, దాని తిని యాడ్ చేయండి.
2: ప్రియ కేడుగరి, నమ్మదని సముదాయ బనులి కేంద్ర 99.4 తరంగం తరగను కేడుగరి ఎల్ల ఈ దినద కార్యక్రమకి స్వాగత, సుస్వాగత. ఈ దిన ನಮ್ಮಧ್ವನಿ ರೇಡಿಯೋ ಕೇಂದ್ರದಲ್ಲಿ ಕುಮಾರಿ ಪ್ರತಿಭಾ ಗೀತಂ ವಿಶ್ವವಿದ್ಯಾನಿಲಯ ವಿದ್ಯಾರ್ಥಿನಿಯಾದ ದೊಡ್ಡಬಳ್ಳಾಪುರದಿಂದ ಹಾಜರಿದ್ದಾರೆ. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ತೆಲುಗು ಭಾಷೆಯಲ್ಲಿ ಒಂದು ಪುಟ್ಟದಾದ ಕಥೆಯನ್ನು ತಿಳಿಸಲು ಹಾಜರಿದ್ದಾರೆ. ಇವರಿಗೆ ನಮ್ಮಧ್ವನಿ ಸಮುದಾಯ ಬಾನುಲಿ ಕೇಂದ್ರದ ಪರವಾಗಿ ಹಾಗೂ ಪ್ರೀತಿಯ ಕೇಳುಗರ ಪರವಾಗಿ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸ್ವಾಗತವನ್ನು ಬಯಸೋಣ. ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸ್ವಾಗತ ಪ್ರತಿಭಾ ಅವರೇ.
3: ಥ್ಯಾಂಕ್ ಯು ಮ್ಯಾಮ್.
2: ಪ್ರತಿಭಾ ಅವರೇ, ತಮ್ಮ ಒಂದು ಕಿರುಪರಿಚಯದೊಂದಿಗೆ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಮುಂದುವರಿಸೋಣ.
3: ಎಸ್ ಮ್ಯಾಮ್. హలో శ్రోత్రులారా, అందరికీ నమస్కారం. నా పేరు ప్రతిభ. నేను గీతం యూనివర్సిటీలో బీఏ ఎకనామిక్స్ థర్డ్ ఇయర్ కోర్స్ చదువుతున్నాను. ఈరోజు మనం ఒక మంచి నీతి కథ వినబోతున్నాం. ఈ కథ పేరు తెలివైన మేకల కాపరి. మరి ఆలస్యం చేయకుండా కథను ప్రారంభిద్దామా? అనగనగా రేపల్లె అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ ఊళ్ళో సీతయ్య, రాధమ్మ అనే దంపతులు ఉండేవారు. సీతయ్యకి చిన్నప్పుడే తల్లిదండ్రులు లేకపోవడం వల్ల అతను పెంచుకున్న మేకలని కేవలం ఆస్తిగా కాకుండా తన కుటుంబ సభ్యులలాగా చూసుకునేవాడు. అతనికి పెద్దగా చదువు లేకపోయినా చాలా తెలివితేటలు, గుండె ధైర్యం ఉన్న వ్యక్తి. తన మేకలకి కృష్ణ, లక్ష్మీదేవి అని పేర్లు పెట్టి పిలుస్తూ ఉండేవాడు. ఒకరోజు సీతయ్య స్నేహితుడు సుబ్బయ్య వచ్చి సీతయ్యతో,
1: మన ఊరి దగ్గర అడవి ఉండడం వల్ల దొంగలు పడి గొర్రెలను ఆవులను ఎత్తుకెళ్ళిపోతున్నారు అని చెబుతాడు. తరువాత సీతయ్య కొడుకు శేఖర్ కూడా స్కూల్ నుంచి వచ్చి, నాన్న, ఊర్లో రామయ్య తాత ఆవులని రాత్రి దొంగలు ఎత్తుకెళ్లారు అని భయపడుతూ చెప్తాడు. సో రాత్రి సీతయ్య తన భార్యతో చెప్పి మేకల గూడానికి దగ్గర తను పడుకొని తన తెలివితో ఒక ప్లాన్ వేస్తాడు. తగిలిన వెంటనే గట్టిగా శబ్దం వచ్చేలాగా మట్టి కుండలలో రాళ్ళు వేసి తలుపుకి వేలదాస్తాడు. రాత్రి దొంగలు నిజంగానే వచ్చి తలుపు తీయడానికి చూస్తారు. ఆ రాళ్ళు తగిలి గట్టి భారీగా శబ్దం రావడంతో దొంగలు భయపడి అక్కడ నుండి పారిపోయారు. ఈ విషయం ఊర్లో అందరికీ తెలిసి సీతయ్యని మెచ్చుకుంటారు. ఒకరోజు ఆ ఊరి మీదగా వచ్చిన రాజుగారు సీతయ్య తెలివితేటల గురించి విని అతనిని పరీక్షించాలని అనుకుంటాడు. రాజు సీతయ్యతో, మీ మేకలన్నీ ఒకేలాగా ఉన్నాయి కదా, నువ్వు వాటిని ఎలా గుర్తిస్తావు అని అడుగుతారు. అప్పుడు సీతయ్య నవ్వుతూ, రాజు, మనుషులు ఒకేలాగా ఉన్న వారి స్వభావాలు వేరే కదా మహారాజా, అలాగే నా మేకలకి కూడా వేరే లక్షణాలు ఉన్నాయి అని చెప్పి, ఇది లక్ష్మి, దీని కుడి చేవు చిన్నది, ఇది కృష్ణ, దీని పొట్ట భాగం చిన్నది అని గుర్తుపడతాడు. రాజుగారు అతని చాతుర్యానికి ఆశ్చర్యపడి బంగారు నాణాలు బహుమతిగా ఇస్తారు. కొన్ని రోజుల తర్వాత వర్షాలు లేక ఊళ్ళో పశువులకు తిండి దొరక్క అందరూ తమ పశువులని అమ్మేసుకుంటారు. కానీ సీతయ్య మాత్రం ధైర్యం కోల్పోకుండా రోజు దూరం వెళ్ళి పొలాల్లో మిగిలిపోయిన ధాన్యాలు, ఆకులు, కూరగాయ తొక్కులని వెతికి తెచ్చి తన మేకలకి పెట్టి కాపాడుకుంటాడు. ఈ కథ నీతి. చదువు లేకపోయినా పర్లేదు, కానీ తెలివితేటలు, ధైర్యము ఉంటే జీవితంలో ఏ హార్డ్షిప్నైనా ఎదుర్కోవచ్చు అనేది ఈ మారల్ స్టోరీ. థ్యాంక్ యూ.
4: ఆమె లేదా?

0: సరి చెప్పనా? కొన్ని మధ్యలో కొన్ని ఒకసారి మిస్టేక్. చెప్పనా ఇప్పుడు అది? ఈ కథ నీతి అక్కడి నుంచి చెప్పాలా? ఏమని? సరే నేను ఈ లైన్ మళ్ళీ లాస్ట్లో. ఈ కథ నీతి. చదువు లేకపోయినా పర్లేదు, కానీ తెలివితేటలు ధైర్యం ఉంటే జీవితంలో ఏ సమస్యనైనా ఎదుర్కోవచ్చు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నేను పాట పాడితే ఎలా ఉందో చెప్తావా? Negative days, negative nights, baby, you're wasting all your time. Hello, Ani? Kullu, Niku.
1: Kullu,
0: Niku. Oh, no? I think I'm going to go to auditions. Huh?
1: Wait, I'm going to record
0: this one. No, I'm ఉందే పాట లిరిక్స్ తెచ్చుకున్నాను.

అది ఎక్కడ బాగా వచ్చిందా? బాగా వచ్చిందా అని చెప్పు నువ్వు. చెప్పు చెప్పే ఇది దీంది ఈ సిబ్బుడు పాడి తాతా రికార్డింగ్ ఆఫ్ చేసి నిజంగా బాగాలేదా? బాగాలేదా నిజంగా? ఇప్పుడు నేను పాడింది కూడా ఇప్పుడు అది చెప్పే.

0: Ma
1: Ti నాకు ఏఎస్ఎంఆర్ చేయాలనుంది. హలో గైస్, వెల్కమ్ టు ద ఏఎస్ఎంఆర్.